ఫొతుగెతెరేం బై ఎవరెన్నల్లి బును మీహుం కలేగఫాన్ దెకివడే నుగన్నవం తోయ్ ఎవరెం బుదషాయ్ షైతోనాయం ఈమాం వి అది కాఫిరు మీహున్న ఎవరెం బునెతి ఈమా విగన్ తిబి మీహున్న వురెం మిబ మీహున్న తెదిమగులి బుంబొడే.

బావా లెవ్వా ఫావా ఫుతషాయ్ కలేగ్ ఫానుగ కురిం బావా లెవ్వా ఫావా ఫుత్తక ఈమా విగంతివి కమబ్బునా మీహు కలేగ్ ఫాను దిఖవడాను గన్నవంతోయ్ ఎవరెంగ్ ఎదెని హుకుం లిబ్ గన్నాం ఉరెదున్ తెరికం బొడు ఫరాత ఎ బహీ షయతోనాగ గాత ద్యుమశ ఎయి హమ కషవరం ఎ ఫరాత కాఫిరు మంగ్ ఎవరెన్నం అమరు కురవ్వా ఫావని కొషే అది షయతోనా ఎదని హక్కు మగున్ దుర్వగింవా మగ్ఫురెద్దుమకుం ఎవరెం మగ్ఫురెద్దుమశే.

ఫావా లవ్వా ఫావా ఫుతషాయ్ రసూలా అంగవా గుత తబావాంత్యబామిహుం అన్నాషే బునఫినమ మునాఫిఖున్ నఫ్రత్వే కలేగ్ ఫాన ఫురగస్ దేతి దెక్వడా గన్నవానువే.

విజ్యమీసకున్నే త్యబామీహుం అదువున్న హంగురామ కురుముగా రక్కాతిరకంగా హిఫాషే అది బాబయ త్యబామీహుం హంగురామే నుకున్నాషే నువత ఎమ్మెంగ్ ఎక్కుగా త్యబామీహుం హంగురామే నుకున్నాషే.

హమకషవరం హంగురామ నుకుతుముగా ఫస్ జహి అది ఎహం మీహం ఫస్ జెహుమ బారు అళా మీహకు తియబా మీహుంగ తెరిం వాకం కషవరే ఫహే తియబా మీహున్న ముసైబత జహి జనమ ఎమీహకు బునతి హమ కషవరం అల్లాహు తిమన్నాయవ్వనీ నియమ దివ్వాఫే ఎహనీ తిమం ఎవరెన్నాయకు హంగురామం హాదురు వీ మీహకు కంగానువమే.

0: ދެމިހިރާއްޖ އިސްލާމްވުމުން އައި އެންމެ ބޮޑު ބަދަލަކީ އަގީދާއިން އައި ބަދަލު ބުދަން އަޅުކަންކުރުން ނިމުމަކަށް އެކައުވަންތަ ﷲ ސުބުހާނަހު ވަތާލާއިން އަޅުކަންކުރާ މުސްލިމް އުންމަތަކަށް ދިވެހިން ބަދަލުވި. ఇస్లాం దీనుగె ఫరులుతకా సున్నత్తం అదాకురం ఫిషుమాయకు మిస్కిత్త బినాకురవి బంగీగె అడుం దివిహిరాజ్జె గుగుమం ఫిషి. నమాదు కురుమా రోదహిఫుమా జకాత్ దినుం ఫద మ్యాన్ అడుకంతకం అహులు బెరివి. ఇస్లాం దీనుగె హిదాయతాయకు దివిహి ముజ్తమోగె అహ్లాగి మింగణతకం ఇంగిలాబి బదలెంగా ఎక్కువెరికమా సాఫ్తాయిరుకమకీ దివిహింగె దిరియుళుముగె ఆము బయకవ్వెగెందియ. ಮೀಗೀತುರು ರಾಜ್ಯಗ ಇಸ್ಲಾಮೀ ಮದರಸಾತಕ ಎದುರುಗೆ ತಂಗುಫೆದಿ ಇಲ್ಮು ಉಗೆನು ಮಂಗೈ ಶಾಹುಕುರಿ ಕಂಗಿತುರುವಿ. ಅರಬಿ ಇಸ್ಲಾಮೀ ಆರ್ಕಿಟೆಕ್ಚಾಯ ಗುಳಿಗೆ ಮಾಲಿಯಾ ಮ್ಯಾಲ್ ಖಾರಿಗ ವಾರರಷ್ಕ ಹಿಲೆ ಬಿನಾಕುರವುಣು ಕುದಿಬೊಡು ಗದೀಮಿ ಮಿಸ್ಕಿತ್ತಕ ಹುಕುರು ಮಿಸ್ಕಿತ್ಗೆ ಮುನ್ನಾರು ಫದ ಆಸಾರತಕಿ ಮಿ ಬದಲ್ಗೆ ಅಲಿಗದ ಹೇಗಿತಕೆ. ದಿವಿಹಿರಾಜ್ಯ ಇಸ್ಲಾಂ ಭೂಮಕಿ ದಿವಿಹಿಂಗೆ ತಾರೀಹುಗ ಎಮ್ಮೆ ಉಜಾಲಾ ಎಮ್ಮೆ ಫುರಿಹಮ ಇಂಗಿಲಾಬ್ ಮಿ ಬರಕಾತಿರಿ ಹಾದಿಸಾಗೆ ಸಬಬುಂ ದಿವಿಹಿಂಗೆ ದೀನಾ ಸಕಾಫತಾ ಅಖ್ಲಾಗ ಇಜ್ತಿಮಾಯಿ ದಿರಿಯುಳುಂ ಎಕ್ಕೊ ಬದಲ್ವೆ. ಮೇದು ಅಳುಗಣ್ಮೆ ಮಿದೆಕೆ ಸತ್ತಾನ್ ಸತ್ತ ಮುಸ್ಲಿಂ ಎಕ್ಕುವೆರಿ ಅಮಾಂ ದಿವಿಹಿ ಮುಜ್ತಮೌ ಬಿನಾವುಂಗೆ ಅಸಾಸ್ಗೆ ಬಿಂಗಾ ಅಳುವಾದಿ.
1: ದೇರ್ ರಬಿಯುಲ್ ಆಖಿರ್ ದಿವಿಹಿರಾಜ್ಯ ಇಸ್ಲಾಂ
2: ಗಡಿಂಗ್ ಅಗಡಿ 30 ಮಿನಿಟ್ ಮೇ ದಿವಿಹಿರಾಜ್ಯ ಗಡು.

విజ్యమీసకున్నే త్యబామీహుం అదువున్న హంగురామ కురుముగా రక్కాతిరకంగా హిఫాషే అది బాబయ త్యబామీహుం హంగురామె నుకున్నాషే నువత ఎమ్మెంగెకుగా త్యబామీహుం హంగురామె నుకున్నాషే.

0: గడిం మిందం బార్ గడి తిరిస్ మీ దివహిరాజ్యే గడు
1: మీ ఫణరారు మతే గుమరు ఫ్రయ హాస కురేఫావా ప్రోగ్రామే మీ ప్రోగ్రామ్ గా ఫణరహరం దర్శకే కొడుకు దిన అన్న గొలే అడా వాహక హరుం ఎకషే గెంబే
2: ఫిల్మీ దునియా